0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladam me. Millu kodi ichchinade.
9: Oh. Kam samida.
10: Kam samida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: वन मोर टाइम प्लीज.
1: आजा राजा मजा चेतम की राखन दी ट्यून ना ए आड़ा

0: stop dancing. Punakalu loading.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Good morning, America! Good old-fashioned summertime showers.
7: Good morning.
8: Good morning.
7: What's your message?
8: Scraping your mouth.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 5107912422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
8: Still thinking about your next move? Stop. Get into AI powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply.
10: Rooted in dairy traditions, Gopi Dairy brings you the authentic taste your family has always loved. Gopi's pure ghee, that rich golden aroma that transforms every dish. Made in India, trusted in your kitchen. Our paneer, just two ingredients, no shortcuts. The foundation of countless family recipes. Our whole milk yogurt, creamy, tangy, alive with flavor. No starch, no gums, no preservatives. Just pure, delicious yogurt. Gopi Lassi and Malai. The taste of authenticity in every spoonful. Gopi Dairy. Enjoy the goodness of pure ingredients. Available at your local Bay Area retailers. Join us for Dashera Diwali Dhamaka. Powered by Gopi Dairy. On October 17th at the Alameda County Fairgrounds in Pleasanton. From 12 p.m. to 11 p.m. Visit the Gopi booth and enjoy delicious Lassi.
11: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్ వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
12: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
13: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
14: Lace up for a cause. Join the Asha Jyoti annual 10K, 5K and 1 mile run October 11th at Quarry Lakes Park in Fremont. Run it, walk it, volunteer or just come cheer. Every step supports education and healthcare for over 7,000 underprivileged children in India. Free t-shirts for everyone, medals for the kids, Indian breakfast, donuts, a kids zone and live Bollywood entertainment. Register today at www.asha-jyoti.org. Asha Jyoti, run for a reason.
15: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanaya.
12: His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
9: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
12: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagraj Anaya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
16: Dashara Diwali Dhammaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapat, 10 feet Durga Idol with Sindur Kela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ramleela, two stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
3: For tickets, visit www.aiaevents.org or follow aia.events on social media.
16: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya, silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.

0: ఊహించని మలుపులు, ఆలోచింపచేసే ఆటలు, ఆనందింపచేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చమ్మా. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే birijallu.com కి వెళ్ళండి. అలాగే రైట్ సైడ్ మీద నున్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి, బిరిజల్లు, birijallu. యాప్ డౌన్లోడ్ చేయండి. 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు, బేరియాలో జరుగుతున్న సంగతులు తెలుసుకోవచ్చు. అలాగే మీ కార్లో History 2 ఉంటే కనుక సెట్ చేస్తే సేమ్ పాటలు సేమ్ ఛానల్ మీకు History 2 కూడా వచ్చేస్తుంది, వినవచ్చు. అండ్ మాకు కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. నంబర్ ఇంకొకసారండి, 877-265-5992. శ్రీదేవి గారు, ఇవాళ మనం కొట్టేసుకుందామా?
0: అంతే అంటారా? ఎందుకు పోట్లాడదామంటున్నారు మీరు?
1: అప్పుడప్పుడు యుద్ధాలు గుర్తుకొస్తూ ఉండాయండి. మామూలుగా ఇవాళ ఎందుకో యుద్ధం గుర్తుకొచ్చింది. సో సరదాగా యుద్ధం మీద చేద్దాం అనేసి అనిపించింది. మళ్ళా మరీ యుద్ధం గురించి మాట్లాడితే కొంచెం సీరియస్ అయిపోతామేమో అని చెప్పి హాలీవుడ్ ను వదిలేద్దాంలేండి. బాలీవుడ్, మన తెలుగు చలనచిత్ర రంగం, ఇంకా యుద్ధాల గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు?
0: తప్పకుండా అండి. నాకు యుద్ధం అనగానే ముందు రామ రావణ యుద్ధం గుర్తొచ్చింది. సో అది గుర్తు రాగానే దసరా, దివాళీ, ధమాకా గుర్తొచ్చింది. So that's one of the biggest festival happening in Bay Area. So Association of Indo-Americans in Bali 92.3 FM bringing unforgettable Dasara Diwali celebration. So epic 40-foot Ravan Dahan and spectacular fireworks and Hanuman Idol, Chalisa Sahasrapath and 8-foot Durga Idol. సింధూర్ ఖేలా, ధనుంచి నాచ్, రథయాత్ర, మహామంగళారతి, రామ్లీల, డిస్కో డాండియా, దెన్ మహాఖోజ్, దిస్ ఎ ట్రెజర్ హంట్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ 150+ షాపింగ్ బూత్స్ అండ్ 25+ వెండర్ బూత్స్ అండ్ కార్నివల్ రైడ్స్ అండ్ కేరళ చెండమేళం, కాంపిటీషన్స్, బాలీవుడ్ తంబోలా అండ్ ఫ్రీ హెల్త్ ఫేర్, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ కమింగ్ సాటర్డే October 17th. మార్క్ యువర్ క్యాలెండర్స్, October 17th, ఆఫ్టర్నూన్ నూన్ 12 o'clock టు నైట్ 11 p.m. ఇన్ అలమిడా ఫేర్ గ్రౌండ్స్, ప్లెజంటన్. సో అలమిడా ఫేర్ గ్రౌండ్స్, ప్లెజంటన్, మార్క్ యువర్ క్యాలెండర్స్, ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ October 17th. సో ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఐ రెడ్ రైట్ నౌ, ద లిస్టెడ్ అవుట్, యూ కెనాట్ మిస్ ఎనీ ఆఫ్ దెమ్ because they all are unique. And of course we are celebrating Dasara and also we are celebrating Diwali, and so one of a kind is the 40-foot Ravan Dahan and spectacular fireworks. I can bet that nowhere in US that's fireworks can be visible that close and that awesome. So mark your calendars, October 17th. So having said that, so we are talking about some war, and especially we're talking about the Hindi and Telugu war based movies, right?
1: So Satish war ante kante yuddham anukunte baaguntundemo, koncham easy ga untundemo
0: yuddham. Yes,
1: war ante edo nijangane kottukunnattu undi,
0: manam ela kottukuntam kada ani. So aithe nenu first adigestha question.
1: Okay.
0: అంటే వార్ అనగానే నాకు ఇంకేదో గుర్తొస్తుంది, మీరు అన్నట్టుగానే యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధం అన్నా వార్ అన్నా, సో ఐఎమ్ గుడా ఆస్క్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ బికాస్ సమ్ పీపుల్ ఇన్ నాన్ తెలుగు పీపుల్ ఆల్సో లిసనింగ్. అండ్ సో ఫస్ట్ క్వశ్చన్, దిస్ మూవీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ 2017 అండ్ బట్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ 1971 ఇండో పాక్ వార్. And this submarine was sinked, and of course submarine is underwater. It is an underwater combat story. So our base lochna, so based on that story, and the movie is released in both Telugu and Hindi, bilingual as well, and the movie is also in both Hindi and Telugu. Okay. So what movie I'm talking about? I'll give the multiple choice question, the answers you can pick.
1: Okay. చెప్పండి.
0: వన్ ఇస్ మేజర్, కంచే, గాజీ అండ్ సీహాక్.
1: ఓకే. సో
0: దిస్ మూవీ,
1: వాట్ ఆర్ ద ఆప్షన్స్? మళ్ళా చెప్పండి ఒకసారి.
0: ద ఆప్షన్స్ ఆర్ కంచే, గాజీ, మేజర్ అండ్ సీహాక్.
1: ఓకే, అండ్ ఆన్సర్ తెలిస్తే కనుక కాల్ చేయాల్సిన నంబర్ ఏంటి? ఆన్సర్ తెలియకపోయినా మనతో మాట్లాడాలి సరదాగా అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ ఏంటి చెప్పండి?
0: మీకోసం మరొకసారి అండి, 1971 ఇండో పాక్ వార్లో వార్ మీద బేస్డ్ అయ్యి, సో ఈ అండర్ వాటర్ కాంబాక్ స్టోరీ బేస్డ్ గా వచ్చిన మూవీ, సబ్మెరీన్ మీద వచ్చిన మూవీ, హిందీ అండ్ తెలుగు బైలింగ్వల్ వార్ ఫిల్మ్ అనుకోండి. సో ఈ మూవీ ఏంటి అని అడుగుతున్నాను. అది హిందీలో కూడా వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది, 1971 ఇండో పాక్ వార్ మీద వచ్చింది, అండ్ సబ్మెరీన్. ఇంకా ఇంతకంటే క్లూ ఇవ్వద్దేమో, సబ్మెరీన్ అంటే చెప్పేస్తారు అని నేను
1: అనుకుంటున్నాను.
0: ఒక పేరు చెప్పటమే. సో కంచే, గాజీ, మేజర్ ఓవర్ సీహాక్. లెట్స్ టేక్ ఎ కాల్. హలో, విజయలకి స్వాగతం.
2: హలో
0: హలో
1: హలో అండి. ఏంటండి, రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించి తమరి పూర్తి పేరు చెప్పుకోగలరు?
2: హలో హలో, నా పేరు కళ్యాణి అండి.
1: కళ్యాణి గారు చెప్పండి.
2: డబ్లిన్ నుంచి. సో మూవీ నేమ్ వచ్చేసి గాజీ.
1: అబ్బా, చాలా కాన్ఫిడెంట్?
2: అవునండి, పక్క లాక్ చేసుకోండి.
1: ఎందుకో ఎందుకో అంత కాన్ఫిడెన్స్?
0: సో హీరో ఫేవరెట్ ఏమో?
2: అలా కాదు, మీరు మీరు ఆప్షన్ లేదు, లేదు మీరు ఆప్షన్స్ ఇవ్వక ముందే నా మైండ్ లో ఈ నేమ్ అనిపించింది. సో అలాగే అనుకుంటున్నాను.
0: అలాగే అంటున్నారు. సో మీకు మీకు ఈ నేమ్, మేమేమి క్లూ ఇచ్చాము మీకు గబుక్కు నీ పేరు గుర్తొచ్చింది అంత ఈజీ?
2: అండర్ వాటర్ అన్నారు కదా,
0: అండర్ వాటర్. అది ఎస్ ఎస్ ఎస్. సో ఈ ఫస్ట్ కాలర్ కళ్యాణి గారు, నేనైతే మీ మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను. రెగ్యులర్ గా మా షో వింటుంటారా మీరు, విరిజల్లు?
2: అవునండి, నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను. అప్పుడు విజయ గారు తీసేవాళ్ళు మీరు, ఐ థింక్
0: విజయ గారు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వస్తారు. మేము వెన్స్డే వస్తాము. వెన్స్డే కూడా మాకు కూడా కాల్ చేయండి అప్పుడప్పుడు.
1: సో కళ్యాణి గారు, ఇంకో ప్రశ్న, గాజీ అంటే ఏంటండి? మీరు గాజీ అన్నారు కదా ఆన్సర్, అవునా?
2: అవునండి.
1: ఆ పేరు ఏంటి, దేనికి?
2: షిప్ నేమ్ అనుకుంటున్నా, ఐ థింక్ ఆ షిప్ నేమ్, ఐ గెస్.
1: ఓకే,
2: మీరు మీరు ఒక క్వశ్చన్ కదా, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి.
0: గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్.
1: ఇది ఎలా ఉందంటే సార్, నేను
2: నాకు తెలిసిపోయిందండి, నా ఆన్సర్ కరెక్ట్ తెలిసిపోయింది.
1: అరే కాదని ఎవరు అనలేదు కదా.
0: కళ్యాణి గారు రైట్ ఆన్సర్ అండి, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్, అండ్ గాజీ ఈస్ ద సబ్మెరీన్ నేమ్. సో ఈ మూవీ 2017 లో వచ్చింది. అండ్ తర్వాత కళ్యాణి గారు, దసరా దివాళీ ధమాకాకి వస్తున్నారా మీరు?
2: వస్తామండి, అక్టోబర్ 17th అన్నారు కదా.
0: అక్టోబర్ 17th చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ చక్కగా ఈవినింగ్ రెడీ అయిపోయి వచ్చేసేయండి. అండ్ దాండియా ఆడుకోవచ్చు, తర్వాత కుంకుమ కేళ ఎప్పుడు ఆడలేదు, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అది చేయొచ్చు. అండ్ మీకు హనుమాన్ చాలీసా వస్తే శుభ్రంగా అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పాడొచ్చు. అది లేదు, ఇవన్నీ అవసరం లేదు, చక్కగా సాంగ్స్ అండ్ డాన్స్ ఎంజాయ్ చేసి, షాపింగ్ చేసుకుని, బాగా ఫుడ్ తినేసి, ఫైర్ వర్క్స్ చూస్తాను అంటే అది కూడా చేయొచ్చు. So you have a lot of choices, you can do anything, but you should not miss it. Adi,
2: of course, of course, and meer enta gattiga cheptutostu
0: randi. So aiaevents.org kelandi details anni meeku akkade untayi.
1: Avida gattiga radio mic pattukoni mari cheptunaru
0: అలా ఛాయిసెస్ చెప్తున్నాను,
2: మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. యు వుడ్ లైక్ టు కమ్?
1: యా యా, థ్యాంక్స్ అండి, కాల్ చేసినందుకు చాలా సంతోషం. వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి, నంబర్ సేవ్ చేసుకోండి. ఓకే,
2: ష్యూర్ అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ. సో శ్రీదేవ్ గారు, చాలా సులువైన ప్రశ్న. ఓకే, సో ఇంతకీ గాజీ ఎక్కడ జరిగింది తెలుసా? ఏ సముద్రం మీద జరిగింది? అది నెక్స్ట్ క్వశ్చన్.
0: నాకేసారా?
1: ఆహా, లేదు జనరల్లీ.
0: ఓకే, ఓకే.
1: సో ఒక పాట వినొద్దామా? ఒక మంచి పాట వినొద్దాం.
0: Sure.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి ఇవాళ మనం కొన్ని సినిమాలు యుద్ధాలను బేస్ చేసుకుని తీసినవి, వాటి గురించి తీసినవి, లేకపోతే ఏమంటారంటే స్వాతంత్ర సమర యోధుల మీద పిక్చరైజ్ చేసినవి, తెలుగులో హిందీలో కానీ రెండు మాట్లాడుకుంటున్నాము. సో మా కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. మేము వచ్చేసాము మీకోసం ఇవాళ. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ గాజీ మూవీ.
1: ఘాజీ గురించి కొంచెం చెప్తాను, మీరు క్వశ్చన్ రెడీ చేసుకునే లోపల. ఘాజీ అండి, ఘాజీ వాజ్ ఒరిజినల్లీ నేమ్డ్ యుఎస్ఎస్ డయాబ్లో. సో ఇట్ ఈస్ యుఎస్, యూనో యుఎస్ ఏంటి, టెంచ్ క్లాస్ సబ్మెరీన్ అంటారు దాన్ని.
0: నేను చెప్తాను ఎక్కడ చేశారు, ఇందాక క్వశ్చన్ అడిగారు మీరు, మిగతాదంతా మీరు చెప్పండి.
1: ఓకే చెప్పండి.
0: సో వైజాగ్ విశాఖపట్టణం లో జరిగింది.
1: సో అదండి, బే ఆఫ్ బెంగాల్ ఇస్ ద ఆన్సర్. వైజాగ్ కి దగ్గరగా ఉన్న వాటిలోని క్లోజెస్ట్ పోర్ట్ ఇస్ వైజాగ్. సో ఇది ఏంటంటే, ఇట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ అండ్ లేటర్ ఇట్ వాస్ ఇన్ 1963 యుఎస్ గేవ్ ఇట్ టు పాకిస్తాన్ సో దట్ దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ఏరియా. సో 1971 వార్ అప్పుడు ఘాజీ సెయిల్డ్ ఓవర్ లైక్ 3000 లెటర్స్ ఇన్ నాటికల్ మైల్స్ కరాచీ నుంచి. మనమంతా కరాచీ మనం చూస్తే కనుక ఇట్స్ ఆన్ ద వెస్ట్ సైడ్ కాబట్టి అరేబియన్ సీ ఈజ్ ఈజియర్ ఫర్ దెమ్, బట్ ఇట్ డిడ్ ద ఎక్స్ట్రా హాప్ ఆఫ్ కమింగ్ ఆన్ టు ద బే ఆఫ్ బెంగాల్ సైడ్ విచ్ ఈస్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ అస్. అండ్ ఏంటంటే, ఘాజీస్ మిషన్ వాస్ టు ఏంటంటే వచ్చి ఇక్కడ వెళ్తున్న షిప్స్ అన్నిటిని బ్లాక్ చేయడానికి ట్రై చేశారు అండ్ ఇట్ డిడ్ సింక్ ఆన్ ద నైట్. దాని మీద చాలా దెర్ ఈస్ వివాదాలు ఉన్నాయి, అంటే డిడ్ వి టేక్ ఇట్ డౌన్ ఆర్ డిడ్ పాకిస్తాన్ something went wrong with its own submarine anesi. Pakistan claims that something wrong happened with the machinery so it went down, but India claims India did take it down. So idi history loni war loni chuste kanaka eppudu etuvaina rendu kadalu untayi, gelchina vaalladi gelavana vaalladi iddarvi kadalu untayi. ఆ కథ ఈ కథ ఒకట అవ్వక్కర్లేదు, విన్నప్పుడు అనిపిస్తుంది ఓహో ఈ రెండు ఒక్కదేనా అసలు అనేసి. సో యూనో అలాంటివి అవుతుంది. సో ఇట్ హ్యాపెన్ ఆన్ ద డిసెంబర్ 3rd రాత్రి 4th పొద్దున ఇన్ 1971 అండ్ విశాఖపట్నం నుంచి పాపం 93 మంది ఉన్నారండి దాంట్లోని ఆ షిప్ లోని. ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ పాస్ అవే. సో దాట్స్ ద స్టోరీ. అండ్ అండ్ మూవీకి వచ్చేసరికి, ఇట్ వాస్ ద ఫస్ట్ మూవీ దట్ వాస్ షాట్ కంప్లీట్లీ అండర్ వాటర్ ఫర్ అస్, అంటే ఇండియాలోని. అండ్ ఇట్ ఆల్సో గాట్ ఎ నేషనల్ అవార్డ్, ఐ థింక్ ఇట్ డిడ్ గెట్ ఎ నేషనల్ అవార్డ్. సో
0: ఐ థింక్ సో, yes.
1: Yeah.
0: So it was well shot movie and it was nice movie. So next question కి వెళ్ళిపోదామా?
1: తప్పకుండా.
0: సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ వార్ టూ ఇటాలియన్ క్యాంపెయిన్ ఫ్రంట్ లైన్ బ్యాటిల్ ని రూరల్ ఆంధ్ర క్యాస్ట్ బ్యారియర్స్ తోని రిలేట్ చేసి యునీక్ గా తీసిన ఈ సినిమా 2015 లో వచ్చింది. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా నేను?
1: కొంచెం కష్టంగా ఉన్నట్టు, క్లిష్టంగా ఉంది. ఇలాంటప్పుడే కళ్యాణి గారు కాల్ చేస్తే బాగుంటుంది.
0: అంటే నేను చాయిసెస్ ఇస్తే చెప్పేస్తారు, బట్ హౌఎవర్. సో వరల్డ్ వార్ టూ ఇటాలియన్ క్యాంపెయిన్ ఫ్రంట్ లైన్ బ్యాటిల్ ని రూరల్ ఆంధ్ర క్యాస్ట్ బ్యారియర్ తోని రిలేట్ చేసి వచ్చిన యునీక్ 2015 తెలుగు మూవీ ఏంటి? సో చాయిసెస్ ఇస్తాను. గౌతమి పుత్ర శాతకర్ణి, రాయలసీమ రమణ చౌదరి, మేజర్ ఆర్ కంచె. మేజర్ కంచే, రాయలసీమ రమణ చౌదరి అండ్ గౌతమ పుత్ర శాతకర్ణి, ఈ నాలుగిట్లో
1: ఏది?
0: కాల్ చేయండి 877-265-5992. సో ఆల్రెడీ మీకు ఇచ్చేసాను నేను ఆన్సర్, మీరు దాంట్లో ఒకటి పిక్ చేసుకొని నాకు చెప్పాల్సింది. సో ఆంధ్ర క్యాష్ బేస్డ్ వరల్డ్ వార్ టూ ఇటాలియన్ క్యాంపెయిన్ అని చెప్పాను. సో ఏంటి మూవీ? ఐ వాస్ ప్రెటీ ఇంప్రెస్డ్ విత్ దిస్ మూవీ. సో
1: శ్రీదేవి గారి లిస్ట్ లో ఉంది, ఇంప్రెస్ అయ్యారంటే ఆ సినిమా చూడాల్సిన అవసరం వచ్చింది అని. చూడకపోతే తప్పకుండా చూడండి.
0: హలో విరిజల్లకి స్వాగతం. హలో హలో,
2: శ్రీదేవి గారు నమస్కారం అండి, నవీన్ మాట్లాడుతున్నాను.
0: హాయ్ నవీన్ గారు, ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నానండి. సతీష్ గారు కూడా నా బెస్ట్ విషర్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: చెప్పండి, ఆన్సర్ చెప్పేసేయండి, మీకు తెలుసని నాకు తెలిసిపోయింది.
2: సెన్స్ అండి, సెన్స్ మూవీ.
0: అంటే మీరు తెలుగులో చెప్పరా?
2: అంటే బ్రిటిష్ వారి మీద అన్నట్టున్నారని చెప్పి ఇంగ్లీష్ లో చెప్తాను.
0: తెలుగులో, తెలుగులో నేను చెప్తానండి. చూసారా మీరు నవీన్ గారు కంచె మూవీ చూసారా?
2: చూసానండి నేను. అంటే అప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళాను, అక్కడ చూసాను అది.
0: ఓ నైస్ నైస్ నైస్,
2: చాలా గుర్తు బాగా.
0: ఓకే ఓకే, నైస్. అంటే యూ హ్యావ్ ఎ నైస్ మెమరీ అలాంగ్ విత్ ఇట్ అనమాట, అటాచ్డ్. ఎందుకంటే హోమ్ టౌన్, హోమ్ టౌన్ అండి విశాఖపట్నం?
2: చూసారు.
0: సో హౌ ఎవర్ దెర్ ఇస్ అంటే గుడ్ మెమరీ అనుకుంటాను, పెళ్లి హ్యాపీ మెమరీ. ఓకే, దట్స్ నైస్. సో ఇట్ ఇస్ ఇట్స్ ఎ నైస్ మూవీ.
1: అంటే ఆన్సర్ ఒప్పేసుకుంటున్నారా?
0: ఒప్పేసుకున్నాను. ఆయన పెళ్లికి వెళ్ళినప్పుడు చక్కగా అందరూ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్ తోనో ఏదో ఎంజాయ్ చేసి ఒక మూవీ చూసి అంత బల్లగుద్ది మరీ చెప్తే నేను ఒప్పుకోకపోతే ఎలా అండి?
1: సార్ గుర్తించాం సార్, టైం దొరకలేదు అంతే
2: చెప్పడానికి,
0: టైం ఇవ్వలేదు అంతే.
1: సో యా, కరెక్టే సార్, కంచే. కాకపోతే వరల్డ్ వార్ టూ అనగానే కొంచెం చెప్పుకోవడానికి మోస్ట్, అంటే ఇండియా హ్యాడ్ మెనీ మెనీ సోల్జర్స్ అండ్ దే వర్ నాట్ ఈవెన్ లైక్ ఆఫీషియల్స్. సో ఆఫీషియల్ సోల్జర్స్ కూడా కాదు, దే వర్ ఆల్ కాల్డ్, ఇండియన్ ఆర్మీ వాస్ కాల్డ్ వాలంటీర్స్. అన్యాయంగా వాడేసుకున్నారు. సో సో ఇండియన్ అంటే దేర్ ఆర్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్, 4th, 8th, 10th ఇన్ఫాంట్రీ డివిజన్స్ అనేసి మూడు ఉండేవి. అంటే దోస్ వర్ ద వన్ విచ్ వెంట్ టు వార్. అండ్ ఐ థింక్ ఇటలీలోని అంటే దిస్ మూవీ ఇస్ ఇన్స్పైర్డ్ బై దాట్ సీన్, బట్ ఏంటంటే మార్చారు. ఇటలీలోని మన సోల్జర్స్ 5,700 పీపుల్ లాస్ దేర్ లైఫ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ. వీళ్ళిలాగా వాలంటీర్స్ కింద పంపించి పాపం దొరికిపోయారు.
0: అండర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ.
1: సో పాపం వాళ్ళు, సో అది స్టోరీ ఇన్స్పిరేషన్ కిందన తీసుకుని ఈ సినిమా తయారు చేశారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్ హౌ దాట్ హిస్టరీ, ఒరిజినల్ హిస్టరీ అండ్ హౌ ఇట్ వాస్ మేబీ అడాప్టెడ్ టు ఆర్ రీజన్ టు మేక్ ష్యూర్ దట్ వీ గెట్ ద మెసేజ్. అంతకంటే ఇంకేం లేదు. సో బట్ మంచి డైరెక్టర్ కూడా. ఇంకా చెప్పండి,
2: ఇందాక మీరు చెప్తున్న దానికి గాజీ మూవీ దానికి సరదా కోసం, అంటే పుణ్యభూమి దగ్గరకు వస్తే మనం ఏం చేయాల్సిన పని లేదు, మన భూమి దగ్గరకు వస్తే చాలా అది మాడి మసలు పోవాల్సిందే అన్నట్టు పడితే.
1: సార్ కుదిరితే టెక్స్ట్ చేయండి సార్ నాకు, యూ కెన్ ఫైండ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెక్స్ట్ చేయండి, మాట్లాడుకుందాం మనం.
0: కాదండి, ఆ పక్కన భూమి కూడా మన భూమి ఒకప్పుడు.
1: ఐ థింక్ ఓకే, ఫేర్ ఎనఫ్. సో అదండి, కంచే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్రిష్ జాగర్లమూడి గారు, హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇన్ దాట్ మూవీ. అండ్ శ్రీదేవి గారు స్టాంప్ వేశారు, సో మర్చిపోకండి, ఇంకోసారి చూసేయండి,
0: చూడండి, ఛాన్స్ దొరికితే. కంచే అండ్ గాజీ రెండు మూవీస్ ఇంకొకసారి మూవీస్, ఎనీ టైమ్ యూ కెన్ వాచ్ ఇట్ అగైన్. ఎందుకంటే మూవీ టేకింగ్ అంటే స్క్రీన్ ప్లే కాకుండా మిగతావన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు వి ఫైండ్ న్యూ థింగ్స్ ఇన్ ఇట్. సో కొన్ని మూవీస్ ఎన్నిసార్లు చూసినా ఓ ఇది మనకి అప్పుడు గుర్తులేదే అన్నట్టుగా ఉండే మూవీస్ లో ఈ రెండు మూవీస్ ఉంటాయి.
1: అది సార్, చాలా సంతోషం కాల్ చేసినందుకు, వింటున్నందుకు కూడా చాలా సంతోషం. కీప్ లిసనింగ్ అండ్ కీప్ కాలింగ్ సార్, థ్యాంక్ యూ. శ్రీదేవ్ గారు
0: చెప్పండి,
1: ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుని వద్దామా? మీరు ప్రశ్న అడిగితే వాణిజ్య విరామం తీసుకుందాం.
0: అంతేనా ప్రశ్న అడగాల్సిందే అంటారు? సో ఇప్పుడు నేను ప్రశ్న ఏం అడగాల అని ఆలోచిస్తున్నాను, ఈ లోపల మనం బ్రేక్ తీసుకుని వద్దామండి.
1: ఓకే,
0: యాక్చువల్గా అడిగేస్తానులే,
1: అడిగేస్తాను.
0: సో ఈ మూవీ ఒక్కటే క్వశ్చన్, అంటే ఒకటే వన్ లైనర్ చెప్తాను, వచ్చిన తర్వాత మిగతా క్లూస్ అన్ని ఇస్తాను. సో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీని డిపిక్ట్ చేసేట్టుగా దాని మీద బేస్ చేసుకుని తీసిన మూవీ.
1: అంతే, ఇంకేం మాట్లాడకండి,
0: ఇంకా చెప్పండి, అయిపోయింది. యా, మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ. ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను, వచ్చిన తర్వాత కాల్స్ తీసుకుంటాను. కాల్ చేసి రెడీగా పెట్టుకోండి, 877-265-5992. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్.
3: ఆర్ యు ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. He's a serial entrepreneur and techie and a trusted partner in realizing your real estate dreams. He will help you with the right pricing and the latest reality trends on buying and selling. Mee dream home kalani saakaram chesukovalante call Nagaraj for free consultation at 408-805-4653 or visit www.nagarajhomes.com. Dashara Diwali Dhamaka on Saturday 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapad, 10 feet Durga Idol with Sindoor Khela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ram Leela, 2 stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
1: For tickets, visit www.aiaevents.org or follow aia.events on social media.
0: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya, silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
2: వెల్కమ్ బ్యాక్ టు విడియల్. మీరు వింటున్నారు అష్టాచమ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 9 వరకు వినవచ్చు. ఇంకా నవీన్ గారు, మీరు ఇందర కాల్ చేసినప్పుడు మిమ్మల్ని గుర్తించాం మేము. మేము కొంచెం సమయం తీసుకున్నాం, మీకు స్పందించడానికి కొంచెం సమయం పట్టింది అంతే.
3: సో మరి కాదు, నవీన్ గారు మళ్ళీ కాల్ చేయండి 877-265-5992. ఈసారి మీరు కాల్ చేస్తే నేను ఓన్లీ సతీష్ గారే మాట్లాడతారు. సో ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలుసు అని నేను అనుకుంటున్నాను. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీని డిపిక్ట్ చేసిన 2022 వచ్చిన తెలుగు అండ్ ఆల్సో హిందీ, నవడేస్ బోత్ అన్ని బైలింగ్వల్ గా వచ్చేస్తున్నాయి కాబట్టి, వచ్చిన మూవీ ఏంటి అని అడిగాను. క్లూ ఏంటంటే, తాజ్ హోటల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఆపరేషన్ లో హీరోయిజం చూపించిన హీరో, అంటే ట్రూ హీరో విచ్ ఇస్ సందీప్ సందీప్
2: అదన్నమాట. సో అప్పుడప్పుడు శ్రీదేవి గారు సంతోషంలోని ఆనంద బాష్పాలు తట్టుకోలేక,
3: సరే ఈ సంతోషంలో ఇంకోటి కూడా అనౌన్స్ చేస్తాను, దసరా దివాళీ ధమాకా. AIA, Association of Indo-Americans and 92.3 FM presents one of the biggest Diwali event, Dashra Diwali event in Bay Area. And only in one event, 40-foot Ravan Dahan, Ravan and Ravan Dahan happens in fireworks followed by Ante Kakunda Lakshmi Mahamangalarati Untundandi, Durga Amavaru Untaru, Durga Idols are there, Durga Pooja will happen in this time. You know, Kumkum Kela is happening, Dhanuchi Nach is happening, and along with that Hanuman Chalisa, okay, Mandi Kalisi Hanuman Chalisa Chadute Ela Untundi Uhinchukondi. So Hanuman Chalisa Avutundi, Radha Yatra Untundi, Vitannittito Patu Manaki Dasara Anangane Dandiya అసలు అంటే ప్రతిరోజు చేస్తారు డాండియా. అండ్ ఇక్కడ మనకి అట్లీస్ట్ 4-5 వీక్స్ ఉంటానే ఉంటుంది. సో డాండియా గర్బా డాండియా ఇస్ హ్యాపెనింగ్ అండ్ అలాంగ్ విత్ దిస్ ఆఫ్ కోర్స్ మనకు ఒక ఫెస్టివల్ ఈవెంట్ అంటే ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ 25+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ బూత్స్ ఉండబోతున్నాయి అండ్ దీపావళి అనగానే మనకి నగలు చీరలు షాపింగ్ బట్టలు ఇస్ మస్ట్ అండ్ సో అవి కూడా ఉండబోతున్నాయి. వీటన్నిటితో పాటు పిల్లలకి చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి అండ్ దెర్ ఈస్ ఫ్రీ తంబోలా గేమ్ హ్యాపెనింగ్ అండ్ ఆల్సో ట్రెజర్ హంట్ హ్యాపెనింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ చాలా చాలా ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతే రాత్రి 11 గంటల వరకు ఈవెంట్ ఉంటుంది. ఈ ఈ టైం అన్నిట్లో అండ్ దెర్ ఈస్ అ కల్చరల్ ప్రోగ్రామ్ హ్యాపెనింగ్ అండ్ కాంపిటీషన్స్ హ్యాపెనింగ్. సో aiaevents.org వెళ్ళండి, మరొకసారి aiaevents.org వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఎక్కడికి రావాలి అని అనుకుంటే డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీరు ఏ యాక్టివిటీ చేసినా లేకపోతే ఏ టైంలో వచ్చినా నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ మిస్ అవుట్ ద రావణ దహన్, డోంట్ మిస్ అవుట్ ద ఫైర్ వర్క్స్ అండ్ డోంట్ మిస్ అవుట్ డాండియా.
2: సో అదండి శ్రీదేవి గారు వినిపిస్తుందా?
3: వినిపిస్తుంది. కొంచెం దూరంగా ఉన్నారు మైక్ కి, కొంచెం దగ్గరికి రండి.
2: అబ్బా, సో ఇలాంటివి ఏవో చేస్తూ ఉన్నారండి, అనుకోకుండా ఎటువంటి అవుతూ ఉంటాయి.
3: చెప్పండి,
2: చూద్దాం పనిచేస్తుందా లేదో చూద్దాం.
3: ఓకే, అడిగిన క్వశ్చన్ ఏంటంటే సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీని బేస్ గా తీసుకుని వచ్చిన మూవీ ఏంటి అని అడిగాను. సో తాజ్ హోటల్ రెస్క్యూ ఆపరేషన్ లో మేజర్ గా ఆయన కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది.
4: అసలైన క్లూ ఇవ్వలేదు మీరు ఇంత చేసి.
3: ఏంటది?
4: ఆ చలన చిత్రంలో నటించిన అబ్బాయి మన ఊరి అబ్బాయి,
3: మన బే ఏరియా అబ్బాయి.
4: అన్నిటికంటే పెద్ద క్లూ అదే,
3: మన బే ఏరియా అబ్బాయి. 6 అడుగులు ఉంటాడు చక్కగా, అండ్ మంచి మంచి మూవీస్ తీసాడు, తీస్తున్నాడు కూడా. అండ్ మన బే ఏరియాలో ఇక్కడే ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుని పెద్దగా ఇండియా వెళ్ళాడు హీరో అవటానికి. సో యా, హిస్టరీ. I've seen him, I've met him when he was young and he always wanted to become a hero and he became a hero, which is a nice successful story that you know, ante manaki telisina vallu ala chinna pudi nunchi chusina vallu ala perigi ala hero avutaru.
4: Sridev garu,
3: meeru happiness is different.
4: Meeru kuda naaku alage nandi.
3: Abba abba,
4: call iskundam,
3: call iskundam. Hello Virjaluki, swagatham. Hello Virjaluki, swagatham. నవీన్ గారు, ఇప్పుడు మా సతీష్ గారు
4: గుర్తించాం సార్, గుర్తించాం స్పందించలేదు అంతే.
3: ఇప్పుడు మేము అవకాశం
4: చెప్పండి.
5: అయితే బ్రేక్ వెళ్ళే ముందేమో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అన్నారు, వచ్చిన తర్వాత ఏమో ఉన్నికృష్ణన్ గా సందీప్ ఉన్నికృష్ణ గారి మేజర్ అటాక్ అని అన్నారు. కామన్ గా మేజర్ అని మాట
4: వినపడింది, ఇంటర్ప్రెట్ చేసినట్టు మధ్యలో కీవర్డ్లు చూసి లాగేయడం ఆన్సర్ బాగాలేదు.
5: ఏదో కాసేపు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సరదా. ఐ హోప్ మీకే పెద్దగా ఇబ్బంది లేదనుకుంటే కొంచెం
3: కాదండి, కాదు కాదు. సీ ద హోల్ పాయింట్ ఈస్ టు హ్యావ్ ఎ డ్రైవ్ టైమ్ షో ఈస్ టు ఎంటర్టైన్ ఆల్ ద ఫోక్స్ అవుట్ దేర్ హూ ఆర్ లిస్నింగ్ టు అస్ అండ్ ఫీల్ రిలాక్స్డ్ బై ద టైమ్ దే రీచ్ హోమ్. సో దట్స్ ద హోల్ పాయింట్.
5: 100% అందులో అసలు అనుమానమే లేదండి.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
5: మీ షోకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా నాలెడ్జ్ వస్తుంది మీ షో వింటే. అయితే గుర్తుంచుకోము కానీ చాలా ఇన్స్టెంట్ గా అయితే చాలా నాలెడ్జ్ వస్తుంది.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. కాదు, మీరు కూడా నాకు క్లూ ఇచ్చారు, గుర్తుంచుకోము అన్నారు కదా, కాబట్టి మేము అడిగిన క్వశ్చన్ ని మళ్ళీ మళ్ళీ అడగొచ్చని మాకు ఇవాళ ఒక క్లూ వచ్చింది.
4: ఇగో నాలెడ్జ్ అనగానే బ్రహ్మీ గారు గుర్తుకొచ్చారు, అతడు నాలెడ్జ్ ఇస్ లైక్ వైన్, ఎంత తాగితే అంత మంచిది.
3: సర్టెన్ మూవీస్ ఆర్ క్లాసిక్స్ దట్ యు కెన్ నెవర్ ఫర్గెట్.
4: ఓహో, ఈ మధ్య అలా కూడా చెప్తున్నారా? ఓకే సార్, మీకు సమాధానం చాలా సులువుగా వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఓకే, సో హీఈస్ ఎ కమాండో దట్ వాస్ గివెన్. Do you know what organization he was working for in India? Surely, right? Ante India lo army lo na lepathe navy lo na lepathe, you know, commandos are again a special group. Clue kuda ichana. Would you know which team he belongs to?
5: Army ani gurtu sir na, major role kaapatti army ani anukuntunnanu.
4: Okay, so okay.
3: ఏమంటారు సతీష్ గారు మీరు?
4: ఒప్పుకుందామా లేదా అని ఆలోచిస్తున్నాను. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జి అంటారు దాన్ని. ఇండియాస్ ఫెడరల్ కంటింజెన్సీ ప్రోగ్రామ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. సో దే ఆర్, అంటే ఆ కమాండోస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్పెషల్లీ ట్రైన్ టు హ్యాండిల్ టెర్రరిజం అటాక్స్. ఆర్మీ క్యాన్ కమ్ ఇన్ దేర్, అంటే మీరు చూస్తే కనుక లొజిస్టిక్స్ వైజ్ ఆర్మీ క్యాన్ కమ్ దేర్ అండ్ ఇట్ విల్ block off or the cordon the area, but the real action is not done by army again. Okay, and different teams are tied. So NSG are black cat commandos. If you really get a chance to read about them, it's very interesting on how they reached from the airport to the Taj Hotel. That is a very interesting read. Supposedly appadaka manaki counter terrorism cell anta strong kadu, so they మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద కమాండోస్ గాడ్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ లైక్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఐ థింక్ ఇందిరాగాంధీ ఐ థింక్ బాంబేలో ఎయిర్పోర్ట్ ఫ్రమ్ దేర్ దే వాక్ టు ద తాజ్ బికాస్ దేర్ వాస్ నథింగ్ దేర్ అంటే బస్సులు రావాలి మూడు బస్సులు రావాలి సో దీ దోస్ బస్సెస్ డిడెంట్ అరైవ్ ఆన్ టైమ్ సో దీస్ గైస్ స్టార్టెడ్ వాకింగ్ విత్ దేర్ బ్యాక్ ప్యాక్స్ రైట్ అండ్ దీస్ ఆర్ కమాండోస్ హు ఆర్ లైక్ fully equipped just to get onto the ground at that point of time and they had to walk like I think 10 or 15 kilometers before they got to this one so it was a very rough ante India learned a lot of lessons during that time but it was very rough okay. for the people on the ground so
5: okay
3: so it's not okay. too ante too old kuda kadu in
4: 2008 26 11 anagane thanksgiving time it was thanksgiving time I was there in Tahoe I think TV la on cheyangane first idi kanipichindi which was very ante I still remember exactly yeah, where I was sad. Sitting and I watched it yeah
5: oh
4: adi sir
3: so navinthu
5: sir koncham wine bostara naku
4: okay
3: ledu ivanti chalu
5: ante
4: sir
5: kaadu
4: cheppandi
5: ante NSG lo kuda army laga same roles untaya ani
4: ledandi
5: major adi
4: లేదు లేదు దే ఆర్ అక్రాస్ అగైన్ నేవీ సీల్స్ ఈజ్ అగైన్ ఎ డిఫరెంట్ గ్రూప్ సో ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే దెర్ ఇస్ అ స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఉంది ఆ తర్వాత స్పెషల్ రేంజర్ గ్రూప్ ఉంది ఇంకా యాంటీ హైజాకింగ్ ఈజ్ అ డిఫరెంట్ గ్రూప్ అలాగా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి అండ్ దీస్ గైస్ ఆర్ ట్రైన్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్ ఆర్ ఎయిర్ ఆర్ దిస్ థింగ్ వాటర్ సో దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ it needs a different kind of a skill set than a regular army person would
5: sure okay so,
4: yeah.
5: thank you sir
3: all rounders
4: anamata army lo yeah ela ante raw undi raw does a different way of securing right or perimeter yeah. or working towards it raw manja cinema valla daya valla vachindi the raw was my original nen us ki vache mundu I was planning to join that anamata this was way long back I didn't get through
5: wow.
4: scenario but appadiki raw ante kuda avadiki teliyadu nenu modati sari ekkado chadivi oho ilantidi kuda untunda anukunnana
3: evariki teliyadu velipadam anukunnaru meeru
4: అవునండి
3: అలా అలా కుదరదు మీరు ఇలా అందరికీ తెలియాలి
4: అలాగే అలాగే వెళ్ళిపోయాడు వాడు ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోయాడు వాడు
3: వాళ్ళు వెళ్ళిపోయారు మీరు సతీష్
4: మనం వెళ్ళలేదు అంతే
3: విరిజల్లుకు రావాలి అందరికి తెలియాలి సో మచ్ సో అందుకని నవీన్ గారు సారీ లేదు నవీన్ గారు దసరా దివాళీ ధమాకి వస్తున్నారా రావట్లేదా అని అడుగుదాం అనుకున్నా
5: వస్తాను మేడం తప్పకుండా వస్తాను ఆ రోజు మధ్యాహ్నం మా స్కూల్ ఫ్రెండ్ ఒక డాన్స్ అరంగేట్ర మీద ఉంది అట్ ఈవినింగ్ సాయంత్రం వస్తాను దాని తర్వాత వస్తాను
4: అరంగేట్రం సీజన్ అయిపోయినట్టుంది ఇంకా ఉన్నాయా
3: ఉంది అంటే ఉంది అంతే
5: అక్టోబర్ 17 ఉంది అప్పటికి
4: అయిపోయే టైంకి అయిపించేస్తారు
3: అయిపోతారు అయిపోతాయి అవును అవును అవును
4: ఓకే
5: మీరిద్దరు ఉంటారు కదా అక్కడ ఈసారి మిమ్మల్ని ఒకసారి కలవాలి ఎప్పుడు ముఖ పరిచయం
3: లేదు తప్పకుండా మాకు కాదు ముఖ పరిచయం అయితే మళ్ళీ వింటారో లేదో
5: అయ్యో

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
2: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
3: నాగరాజ్ అన్నయ్య, హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ మై లిసనర్స్ ఫేస్. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
4: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
3: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
5: హలో బే ఏరియా, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఈస్ ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ బతుకమ్మ పండుగ ఫర్ 2026 స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ 11th. మీ అందమైన బతుకమ్మని తీసుకుని రండి, మీ ఫ్యామిలీతో బతుకమ్మ ఆడండి, పాడండి అండ్ జమ్మి పంచుకోండి. అక్టోబర్ 11th శాండ్రమోన్ లో జరుగుతుంది ఎట్ విన్మియర్ రాంచ్ మిడిల్ స్కూల్, అక్టోబర్ 17th కుపర్టినోలో ఎట్ మెమోరియల్ పార్క్ అండ్ అక్టోబర్ 18th ఇన్ మాంటికా ఎట్ వెరిటస్ ఎలిమెంటరీ స్కూల్. అందరికీ అడ్మిషన్ ఫ్రీ, బట్ సైన్ అప్ ఇస్ అప్రిషియేటెడ్. మన బతుకమ్మ, మన సంస్కృతి, మన గౌరవం. అందరూ తప్పకుండా రండి.
6: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో ఇవాళ మనము కొన్ని వార్ మీద, వార్ బేస్డ్ అండ్ యుద్ధాలు బేస్ చేసి తీసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ యునో ఏమంటారు, ఆసమ్ మూవీస్, మళ్ళీ మళ్ళీ చూడదగ్గ మూవీస్. సో వాటి గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, నేను ఒకటే ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ కి ఆ మూవీ చెప్పేస్తారు అందరూ.
7: అబ్బా,
6: సో హౌ ఇస్ ద జోష్? అంటే దిస్ డైలాగ్ హెస్ బికమ్ ఏమంటారంటే మ్యాసివ్ పాప్ కల్చర్ స్లోగన్ అక్రాస్ ద ఇండియా, సైటెడ్ బై సిటిజన్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ టీమ్స్, యూ నేమ్ ఇట్, ఎనీబడి అండ్ ఎవ్రీవేర్, ఈవెన్ ఆన్ ద కాన్సర్ట్స్ అండ్ ఎవ్రీవేర్ పీపుల్ సే హౌ ఇస్ జోష్. సో ఈ స్లోగన్ ఆర్ ఈ డైలాగ్ ఉన్న మూవీ ఏంటి, ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను నేను?

0: And this director made a massive hit recently. Who is this director?
1: ఓ పని చేద్దాం, కాసే ఈ ప్రశ్నకి సమాధానం వెతికే లోపల శ్రోతలందరి దగ్గర మన నంబర్ ఉంది కాబట్టి ఇంకొకసారి నంబర్ చెప్పేసి ఒక పాట వినేసొద్దాం.
0: So call us at 877-265-5992. The dialogue is, how is the Josh? Which movie I'm talking about?
1: And let's play this song.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. హలో విరిజల్లుకి స్వాగతం.
1: యూరి ఫీల్ అండి. అది
0: అమర్నాథ్ గారు ఎలా ఉన్నారు?
1: ది సర్జికల్ స్ట్రైక్ బాగున్నా.
2: అబ్బా అబ్బా, ఇంకో ఆన్సర్ చెప్పండి సార్.
0: ఊరి సర్జికల్ స్ట్రైక్ అంటారు
1: అంటున్నాను.
0: అంతేనా? అంతేనా? కరెక్ట్.
2: ఇంకేం తెలుసు
0: పక్క పక్క పక్క వార్
1: సర్జికల్ స్ట్రైక్ గురించి అంట.
0: అవునండి, ఊరి ద సర్జికల్ స్ట్రైక్, దట్ ఈస్ ది మూవీ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ హౌ ఇస్ ద జోష్? సో ఆ మూవీ గురించి మాట్లాడదామండి.
2: సినిమాలు అన్ని కవర్ చేస్తున్నట్టున్నారు, బానే అమర్నాథ్ గారు
1: చూడాలి కదండి.
0: దట్స్ గుడ్.
2: యా సో కరెక్ట్ ఆన్సర్ సార్, ఊరి ఇస్ ద కరెక్ట్.
1: యాక్టివిటీ పెట్టుకోవాలి.
0: అవును పెట్టుకోవాలండి. అవునండి, మీ వాకింగ్ ఎలా అవుతుంది?
1: ఇంతకుముందు కొంచెం లేట్ గా వచ్చి జాయిన్ అయినా. ఆ మేజర్ ఫిల్మ్ పేరు చెప్దాం అనుకుని ఇంతలో నాకు లైన్ దొరకలేదు.
0: కరెక్ట్ అండి, మేజర్ కూడా కరెక్ట్ ఆన్సర్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో అక్టోబర్ 17th రండి, దసరా దివాళీ ఫెస్టివల్ జరుగుతుంది, అలమిడా ఫెయిర్ గ్రౌండ్స్ లో వచ్చేసేయండి.
1: ఫస్ట్ ఇక్కడ పోయి ఇక్కడ మా దగ్గర కూడా ఉంది కదా క్యూపర్టినోలో.
0: అవును అది మధ్యాహ్నం జరుగుతుంది. సో మధ్యాహ్నం కౌశల్ వన్ ద నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఫర్ దిస్ మూవీ. అబ్సల్యూట్లీ. అండ్ లెట్స్ టేక్ అనదర్ కాల్. హలో విరిజల్లుకి స్వాగతం. హలో వెల్కమ్ టు విరిజల్లు. హలో.
2: కాల్ డ్రాప్ అయింది.
0: కాల్ డ్రాప్ అయింది. మీరు కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గించండి, మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే కొంచెం డిలే ఉంటుంది, ఫ్యూ సెకండ్స్, అండ్ యూ కెనాట్ హియర్ అస్ టిల్ దెన్. సో ఊరి
2: గురించి మాట్లాడుతున్నాం కదా, చెప్పండి.
0: అవును. ఐ వాజ్ సేయింగ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది విక్కీ కౌశల్ కి. అండ్ అఫ్ కోర్స్ ఆదిత్యాధార్ ఇస్ ద డైరెక్టర్, అండ్ ఇట్ ఇస్ హిస్ డెబ్యూ ఫిల్మ్. I'm not surprised he made such a good movies, and konni movies chesina kuda manchi movies chesaru.
2: So Uri attack gurinchi, if you look at the military side of it, right, four heavily armed terrorists, Jaish e Mohammed ane so group unde, it did ante one of the deadliest attacks on our security forces. 11 days almost yuddham jarigindi. September 28th, 29th నాడు ఫైనల్లీ ఎల్ఓసి దగ్గర కంట్రోల్ వచ్చింది. అండ్ వి యూజ్డ్ పారా స్పెషల్ ఫోర్సెస్ అండ్ కాశ్మీర్లో మొత్తం అంతా చేసిన 7 లాంచ్ ప్యాడ్స్ వర్ యూస్డ్ బై ద టెర్రరిస్ట్ గ్రూప్స్ ప్రిపేరింగ్ టు ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు ఏంటంటే ఇండియాలోకి. సో అదంతా దాట్ మూవీ దాట్ వాస్ టేకన్ అండ్ దాట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద మూవీ ద ఊరి ద సర్జికల్ స్ట్రైక్. అండ్ లేటర్ ఆదిత్య ధర్ మేడ్ ఎ మూవీ ఆఫ్ ఇట్ అండ్ ఆల్సో వెంట్ ఆన్ టు మేక్ ధురంధర్. అదండి ఆదిత్య ధర్ గారి స్టోరీ. ఆర్టికల్ 365 ఐ థింక్ ఆర్టికల్ యా దట్ వాజ్ ఆల్సో విత్ హిమ్ ఇస్ మై గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఎనీవే, సో ఆదిత్య ధర్ హ్యాస్ డన్ enough of let us say patriotic movies and has done well for himself. So
0: yes so adandi next question kelle lopla ante almost end of the show ku vachesamu. So machipokandi maakyo calendar is October 17th dasara diwali dhamaka happening in Alameda fair grounds. For details anni kuda aia.events.org ki vellandi. You can register for all the competitions, and you can, you know, buy the tickets for the Dandiya and register for the entry.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: వీరమణి గంటనే

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్ లో పాటేసుకో.

0: బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ముద్దుల ముబారావు గారు పెద్దమ్మాయి 18 సెకండ్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వస్తుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవి మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: I've been coming for you.
1: We give Porto an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the Porto of the town.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎందుకేంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. When a girl hugs you and says love you, that charambola, when she looks at you and looks at you, that

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
8: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

I don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dying.

0: Hey, don't stop dancing. Bonacado loading. Don't stop dancing. Bonacado loading. Hey, don't stop dancing. Bonacado loading. Hey, don't stop dancing. Bonacado loading.
1: నాది ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్,

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా? అంటే
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్ ఓపార్ట్.

0: Travelopod.
1: Best and special deals are only available on phone.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naaku some time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు

0: ఆడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing. Bonacalu loading.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, గాని డోల్మి అని పేరుంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఏ పిల్లా, అట్ నవ్విస్ ఇస్ పార్పు మాకే బాబు.
4: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
3: ఎవడి డప్పుడు కొట్టండి.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit